0: మీడియం వైపుకి ఆకాశవాణి కరిగిలి వాక్స్పో ఫితోగత సత్రుగ్ నామ మినట్ చోగాచందు కసత బహరిత విల్ రగ ఎన్నజత్
1: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్

0: వీబీజి రామ్జీ నా ఇంప్లాయ్మెంట్ నా లస్కే మోకాన్ని స్కీము నిస్కోల జర్బసం ధ్యానచుక్ల ఎఫ్సీఎస్సీఏ పిహెచ్ఈ అగ్రికల్చర్ దెలుక్స్ అనిమల్ హస్బెండరీ ఐసీడీఎస్ ఫిషరీస్ యూత్ సర్వీస్ అండ్ సపోర్ట్స్ కోఆపరేటివ్ దొన బ్యాంకింగ్ ఇల్లు మునిస్ రంగసూసే సికి మునిస్కోర్ల సల్పబసే హగో తాస్పిన్
1: సాంకు సబ్ డివిజన్ ఇథాందుం బోర్ పంచాయత్ యను రిఫార్మ్ ఉత్సవ నాల్జో స్పెషల్ గ్రామ సభా మలింగ్ ఖోమసుం యాది తు స్పీక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాంకు అస్కర్ అలీ గోయుత్ యను రిఫార్మ్ ఉత్సవ నాల్జో పీపుల్ ప్లాన్ క్యాంపెయిన్ సబ్ కి యోజన సబ్ కా వికాస్ జరి ఖతు సి శఖ్సియత్ ఖనిన్ ఖుర్తాన్స్ పెను నుఖసూల్ అస్కూన్ సి ఖా ఖురు నిజుక్ సియత్ ఖనిన్ యాది తు స్పీక నుఖసూల్ అస్కూన్ సి చోస్న దులెన పి సి కి మున స్కోర్ లా హబు సల్వసన్ సిన్ ది తు స్పీక కమిటీ యను గ్రామ సభన్
0: గాంధీ జయంతి జాక్పో నజం సే సబ్కా యోజన సబ్కా వికాస్ ముహిం పేఫియా జంస్కారి లోక్సో గామ్ యూలునియాను రిఫార్మ్ ఉత్సవ గ్రామ సభ మల్లఖ్యోసిన్ ది ప్రోగ్రామ్ పు జంస్కారి జంగ్లా లుంగ్నాక్ దొన జంస్కార్ బులాగ్యానుక్ లోక్సో లుంగుని చోస్న మల్లఖ్యోమసోమిన్ గ్రామ సభ ప్రోగ్రామ్ ఇతోన్ పు మిమాసుని జర్చసున్ మెత్పబాచా హుకుమతి స్కీమున్ సక్సక్పా లెప్చుక్చావ్ దొన ఖిద్మాతున్ గొంచుక్చాయిన్ మిన్ گرام سبا چنا اهل کارونیز می مانسول لگ رخصه یون می وقت سنیانو گزتی لس برگوشه دونیس کورلان تنفو گرخ بسین. پروگرامی پویگ نظم سه کرشی ویگیان کندری آفیسرونیز سوچتا ابیان یعنی صفای مهم پیانو خاق لینه کرشه رورال دیولپمنت کمیونیتی حال پیانو دی ابیان پوست رول بسون. کیوی که اهل کارونیز سکیتی لسون نا సి దొత్ చుప్పి గ్రలున్ టొడ్డో బలాంగు నిర్దెలుక్స్ ఓషన్ నడిగేలా జప్తు ఒరిజినల్ లస్కేత్ దొన డైరీ ఫార్మ్స్ చేసుకోర్ల హగోనం గొంచుక్సీన్ ది ప్రోగ్రామ్ పేను పిహెచ్ఇ లుంగిస్ చుయి స్ట్రూన్ లుక్సి స్కోరి హగో దొన సఫాయి ముహిం చిక్ స్ట్రూల్బాంగ్ సోమిన్ లి స్పితుక్ ఫర్కా ప్రొజెక్ట్ హిమ్ సర్వర్ యోగ కమాండ్ ఏరియా గేట్ నంబర్ షుట్స్ అబ్దుల్లా మటన్ సేకా సెఫ్రాన్ తప్సే ఎడ్గ్యాప్గ్యా కిలోగ్రామ్ ఎరానీ జచ్చన్ సెఫ్రాన్ అషీర్ చోసేన్ దిఫియా స్టోంజ్ బి సుకేర్ మీటర్ సే కొల్జోస్ బాసోన్ మెని యాంగ్ దానుక్ స్టోంగ్ ఎడ్గుప్ చు ఇంగిమోర్ గ్యాలా జాతి సెఫ్రాన్ తప్స్కనిన్ ఎల్జి లదాఖ్ వినయ్ కుమార్ సక్సేనాస్ ది తజుర్బాస్ లదాఖి సఖ్యాతికా యాంగ్ ఎడ్గ్యాలాస్ పోస్చి గోజుక్ చచావ్స్ ఎర్దియన్ కిమోయో జెజ్ దిఫియ చి రియల గ్రల్ సిర్ ఇగో ఫే యుర్బాయి స్ట్రోలికా ఖ్యోసిన్ యంగ్ ప్రోజెక్ట్ హిమ్ సర్వర్ యోగార్ చోస్కా నర్జింగ్ ఇజ్బియోంగ్ దింగిమోర్ యోతేన్చుక్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ యుటి లదాఖ్ అరావా గోపికృష్ణ జంస్కార్ ఇజిక్స్ కోర్ బసెస్ పదుమ సివిక్ ఖిద్మాతు నగ్రల్ సిరున్ లస్ తలుక్స్ బసిన్ కోజ్మెన్ బాజార్ సివిల్ హెల్పెట్ కోఆపరేటివ్ కాంప్లెక్స్ దొనా మర్థంగా వేస్ట్ సెగ్రిగేషన్ ప్లాంట్ పిల్ తలుక్స్ బాసోమిన్ సెక్రటరీ సఫాయి దొన సివిక్ ఖిద్మాతున్ మిమాంసున్ నాజిక్స్ ఖోర్లయం ఖానుని ఫియర్ తన పోర్స్ చోచాయిస్ ఖోర్ల లసున్ గాంగ్యా బోజరాన్ తాస్ దివాక్స్లా జంస్కారి జిల్లా ఆఫీసరుని సెక్రటరీ మోసుబా ది లసున్ ఇస్కోర్ల సల్బవసి ఛోర్తమసోమిన్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ దొనా ఫిషరీ యూటీ లదాఖ్ డాక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ దొన డైరెక్టర్షిప్ హస్బెండరీ డాక్టర్ ఇఫ్తిఖార్ హుస్సేన్ దిరింగ్ సాంకో బులాగి లైఫ్ స్టాక్ డైరీ పౌల్ట్రీ దొన ఫిషరీసి ఎర్గస్ ఇల్లాసుని దొన ప్రాజెక్టు నిల్ తలుక్సిఫియా జిక్స్ ఖోర్బసేన్ డాక్టర్ ఇస్మాయిల్ ఇస్ ఫరూని పౌల్ట్రీ ఫార్మ్ పే జిక్స్ ఖోర్బసే దికా గెత్ బద్ బఖన్ పుస్ ఎల్ఐటి లయర్ బియాన్ సోసేజ్ జక్సియోతిన్ ఖోన్స్ డైరీ యూనిట్ దొన వటర్నరీ హాస్పిటల్ సాంకో జిక్స్ ఖోరంగ్ బాసోమిన్ డాక్టర్ ఇస్మాయిల్ ఇస్ ఫిషరీస్ కోసిక్ పే గొజుక్ బసిన్ గౌ ప్రధాన మంత్రి మత్స్య స్వాపద యోజన యోగ పెట్రోల్ పంప్ కర్గిల్ల గొజుక్ బాసం సెట్ డైరెక్టర్ ఫిషరీస్ ఇస్ దమ్స్నే ఫార్మ్ పికా ఎంజిలర్స్ హట్ పొంగ్ గొజుక్ బాసోమిన్ దేవనంగ్ డైరెక్టర్షిప్ హస్బెండరీ డాక్టర్ ఇఫ్తిఖార్ ఇస్ టంబిస్ దొన థుయినా జిక్స్ ఖోర్ బసి మిమాంసున్ నగ్రాసెన్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ యోగా కమ్యూనిటీ సెక్రెటరీ సుయఫియా కోల్బిత్తొన్న తంఫో గ్రాఫో బాసోమిన్